కొంత ఒండ్రే ఎంగవ నంబరక సౌకరంగా కొంత ఒండ్రే ఎంగవ నంబరక జీవా సౌషి దుడుదు దుడుదు ఔరంగావేక జీవా సౌషి దుడుదు దుడు.

కొంత ఒండ్రే ఎంగవ నంబరక సౌకర్యంగా కొంత ఒండ్రే ఎంగవ నంబరక జీవ సౌచే దుడుదు దుడుదు ఔరంగాబేక జీవ సౌచి దుడుదు దుడుదు ఔరంగాబేక నీవ కట్టి కొంత అరటి వడియాక నావు నీవ కట్టిగా కొంత